ఎహెన్నకు నూనె హే ఒక కంత కురా మీహ ఖమ్గావా హాల్ ఎమీహెగ్గె మూన్ ఎబహీ ముడి ఎమీహ అల్లాహ కియమం కొఫి మీహక ఫహె ఏనాగె వెరి రస్కలాగె హజ్రతుగా ఏనాగె ధర్మ హుట్టె అది ఎవరెంగె మచ్చక ఎవ్వెస్ బిరెన్నెతె అది ఎవరెన్నకీ హితామ కురాణే భయకంగావెస్ నుమెవేమే.

ఉఫావెరికం గ ఖబరు దివ్వా బేకలవు ఖంగయ్యాయ్ బీరువెరికం గ ఖబరు దివ్వా బేకలవు ఖంగ హక్కు దీనాయ్గి హమ కశ్వరుం తిమన్ రస్కలాంగి ఖలేగ ఫాను ఫొను వీమి ఫహె నరకాగ అహులువరిన్నామెదు ఖలేగ ఫానక స్వాలెన్ను క్రవ్వానితే.

తవాబ్ లిబిగతంగ తనిఖం గయ్యాయ్ అమాంకం లిబిగిం వా తనిఖముగా మీసకున్న చకా తిమన్ రస్కలాంగే కాబతుల్లోహి గెఫుడు లెవ్విహిందు హందుమకురవ్వాషే. అది ఇబ్రాహీముగ ఫాను హున్నవితం ఎబహి నమాదు కురెవ్వుమన్ నువత గెఫుడు బినా కురెవ్వుమన్ హున్నవితం ఎయిత్యబా మీహున్ నమాదు ఖురా తనిఖముగా బల బేను హిఫాషే. అది ఇబ్రాహీముగె ఫానాయ్ ఇస్మాయిలుగె ఫాన తిమన్ రస్కలాంగె ఎంగెవీమె. తాఫ్ కురా మీహున్నాయ్ అళుకం కురుమ తిబే మీహున్నాయ్ రుకూఅ సుజూదు కురా మీహున్న టక తియ దెబఫా కలున్ తిమన్ రస్కలాంగె గెఫుడు తాహిరు కురవ్వాషే.